దేవదత్తంభుజం గతుంగమాలిక డమక్ డమక్ డమక్ వినాడమర్వయ చకార చండ.